0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
1: ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One.
5: Congratulations, Vicky.
6: Thank you.
5: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాక్ అప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Inkendi.
9: Maatalo bade chusukaladame. Millu kodi ichchinade.
8: Oh. Kamsamida.
9: Kamsamida na? Ante?
8: Korean lo thanks an artham.
9: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Gindi.
7: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా అంటే?
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: బై.
7: కంసామిదా.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ అన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలి గాని టోల్ మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆవరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408
4: committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

నలభై ఏట్ నీళ్ళు నోసుకుందంట. రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఎంజాయ్మెంట్ టు యోలో. మనం బస్సు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు, అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, gitaan gitaan lepi kottu mogi poddi taunu. Hey, salam kottu chillam kottu manate ra place. Hey, teenu maru yela kotti penchu zara dosu.
2: Hey, lirik lirik pakan pen, teetu geetu lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Abba,

0: control.
1: Hey, don't stop dancing. Ponakalu loading.
2: Looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: మార్నింగ్ అమెరికా. Good morning.

0: India, we're coming for you.
1: We give hold of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kadutunnadu? హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పనులే గాని, టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనున్నాయి ఉంటుండగా, స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటు నుంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్ శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజిల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయడ్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఇమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురూ ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. యోహాను గారు యొక్క వాక్య భాగంలో దేవుని ప్రేమ గురించి వ్రాస్తూ, దేవుని ప్రేమ కలిగినటువంటి మనము ఇతరులను కూడా ఏ రీతిగా ప్రేమించాలి, మరి ముఖ్యంగా దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి బిడ్డలను మనము ఎటు రీతిలో ప్రేమించాలి ఆ యొక్క విషయం గురించి తెలియపరిచి ఉన్నారు. అదే రీతిగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు లోకమును జయిస్తారు, అనగా వారికి నిత్య జీవము ప్రాప్తిస్తూ ఉంటుందని ఆ ముఖ్యమైన విషయమును కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనకి మూల కారణమై ఉన్నారు దేవునితో మనము సహవాసము కలిగి ఉండటానికి, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి. ఈ యొక్క విషయములను ఆయన యొక్క వాక్యములలో, అనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 8 వచనములలో పొందుపరిచి ఉన్నారు. వాటిని ధ్యానించుకునే ముందు యోహాను గారు రాసినటువంటి పత్రికలు కానీ, యోహాను గారు రాసిన సువార్త కానీ ఎవరిని ఉద్దేశించి రాస్తూ ఉన్నారంటే, ఆ సమయంలో అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత దేవుని పరిచర్యను ఆయన శిష్యుల ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన అసత్య ప్రచారము ప్రాబల్యంలోకి వెళ్ళి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చిన రక్షణను, ఆ యొక్క సత్యమును గ్రహింపకుండా అనేక మంది అనేక విధములుగా తప్పుడు బోధలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న సమయంలో యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన జననం గురించి, ఆయన తెచ్చిన రక్షణను గురించి, అలాగే తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి అనుబంధం గురించి వ్రాస్తూ ఉన్నారు. అదే రీతిగా మరి దేవుని రాజ్యము సమీపించే ముందు సంభవింపబోవు విషయములను గురించి కూడా ఆయన ప్రకటన గ్రంథంలో పొందుపరిచి ఉన్నారు. అనగా తప్పుడు బోధలను, అసత్య ప్రచారాలను ఆయన ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి గురించిన పరిపూర్ణ సత్యములను ఆయన రాసిన సువార్తలోనూ, ఆయన రాసిన పత్రికల్లోనూ పొందుపరిచి ఉన్నారు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ప్రేమించి ఉన్నారు. మనందరి నిమిత్తమే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. మరి ఈ లోకానికి ఆయన దైవత్వమును విడిచి ఉన్నారంటే సకల మానవాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు గనక ఆ దేవుని ప్రేమను సెంట్రల్ పీస్గా ఆయన రాసిన సువార్తలో కానీ ఆయన రాసిన పత్రికల్లోనూ ఆయన పొందుపరిచి ఉన్నారు. అలాగే మనము చదువుకొని ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో కూడా దేవుని ప్రేమ గురించి ఆయన ప్రత్యేకించి పొందుపరిచి ఉన్నారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తై ఉన్నాడు అన్న విషయము మనం గ్రహించినట్టయితే మనము క్రైస్తవత్వము క్రిస్టియానిటీ గురించి మనము ఎప్పుడైనా విని ఉన్నా లేకపోతే మనకు తెలిసినటువంటి విషయములను బట్టి క్రిస్టియానిటీని ఎలా ఊహించుకుంటాము అని అంటే జీసస్ క్రైస్ట్ దేవుడని ఊహించుకుంటూ ఉంటాం. ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతి వాడును అని వాక్యంలో ఉన్నది. యేసే క్రీస్తై ఉండడము ఏమిటి? యేసే క్రీస్తు అనగా జీసస్, ఆయన ఈ లోకానికి నరావతారునిగా వచ్చి ఉన్నారు. క్రీస్తు అన్న పదానికి అర్థము ఏంటి అనంటే ఎనాయింటెడ్ వన్, అభిషిక్తుడు అని అర్థము. పాత నిబంధన గ్రంథంలో ఈ లోకానికి మెస్సయ రక్షణకర్తగా వస్తారు అని ప్రవచింపబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారునిగా వచ్చి ఉన్నారు, దేవుని చేత పంపబడి ఉన్నారు. ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని ఉన్నారో ఆయనపై పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది అని వాక్యము మనకి తెలియపరుస్తున్నది. ఆయన ఎనాయింటెడ్ వన్, అభిషిక్తుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని మూలముగా పుట్టి ఉన్నవారని వాక్యము తెలియపరుస్తున్నది. అనగా యేసుక్రీస్తు ప్రభువారి అందలి విశ్వాసము ఉంచటము. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసము ఉంచుతామో దేవుని మూలముగా పుట్టిన వారము అవుతామని వాక్యము తెలియపరుస్తున్నది. యోహాను గారు రాసిన సువార్త 3:3-6 మనం గమనించినట్టయితే అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భము నందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను అయ్యి ఉన్నది అని వాక్యంలో మనము చూడవచ్చు. మనము మొదటి వచనము అనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూసి ఉన్నాం కదా, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు అని వాక్యం తెలియపరుస్తున్నది. అనగా ఆయన యందు విశ్వాసము ఉంచి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సకల పాపం నుంచి విమోచించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే గట్టిగా విశ్వసిస్తామో దేవుని యందు పుట్టిన వారుగా ఉంటాము. ఇంగ్లీష్లో అయితే ఈ యొక్క ప్రక్రియను రీబర్త్ అని అంటారు. నికోదేమో అన్న రిలీజియస్ లీడర్ ఆయనకి ఈ యొక్క ప్రశ్న ఉండి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన్ని అడుగుతూ ఉన్నారు, మరి నేను దేవుని రాజ్యంలోనికి చేరాలి అని అంటే ఏ రీతిగా ఈ యొక్క పని సాధ్యపడుతుందని ఆయన అడిగి ఉన్నప్పుడు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేము గారితో చెప్తూ ఉన్నారు. నూతనముగా జన్మించటము, కొత్తగా జన్మించటము ఏమి అనగా మన పాపపు జీవితము నుంచి పూర్తిగా విమోచింపబడి ఉన్నప్పుడు మనము నూతన జన్మ ఎత్తి ఉన్నవారుగా ఉంటాము. మనము పుట్టుకతోనే మనలో పాపం ఉన్నదని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది. మరి మనలో సహజంగా ఉన్నటువంటి యొక్క పాపం నుంచి విమోచింపబడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలమరణపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారానే మన పాపములన్నీ కడిగివేయబడి మనము నూతన జన్మ పొందిన వారిగా ఉంటాము, పాపం నుంచి విమోచింపబడిన వారిగా ఉంటాము. ఎప్పుడైతే క్రీస్తియేసు ప్రభువారు ఏ పాపము చేయనటువంటి ఆయన శిలమరణపై మరణించి ఉన్నారో సకల మానవాళి నిమిత్తమై ఆయన చెందించి ఉన్నటువంటి పవిత్ర రక్తం ద్వారా, ఆయన పొంది ఉన్నటువంటి ఘోర మరణం ద్వారా మన పాపములకు రావాల్సిన శిక్షను ఆయనపై ఆయన తీసుకొని, మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని మనందరి నిమిత్తమై ఆ యొక్క వెల చెల్లించి ఉన్నారు. కావున ఆయన చెందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములు కడిగివేయబడతాయి. ఎప్పుడు అనంటే ఆయన మనందరి నిమిత్తమై సిలుమరానిపై చనిపోయి ఉన్నారు. మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన సిలుమరానిపై చనిపోయి ఉన్నారు అని మనము గట్టిగా విశ్వసించి ఉన్నప్పుడు, దృఢంగా విశ్వసించి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన పాపములను క్షమించమని వేడుకొని ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నప్పుడు మనము నూతన జన్మ పొందిన వారిగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు అదే విషయాన్ని నికోదేము గారితో తెలియపరుస్తున్నారు. అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అలాగే యోహాను గారు రాసిన సువార్త 12:13 తన్ను ఎందరూ అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలననైనను మనుష్యేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. అనగా దేవుని అందు విశ్వసించి ఉన్నటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నటువంటి మనము దేవుని పిల్లలు అగుటకు అధికారము పొంది ఉన్నాము. ఆ యొక్క విషయము మనకి యోహాను గారు రాసిన సువార్త 12:13 తెలియపరుస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అలాగే యోహాను గారు రాసిన 4:7 ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఇక్కడ ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుని బిడ్డలకు ఉండేటువంటి ప్రధానమైన లక్షణము, దేవుని బిడ్డలకు ఉండవలసిన ప్రధానమైన లక్షణము, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండటము. ఆ యొక్క విషయమే 1వచనంలో మనము చూడవచ్చు. 2వ భాగంలో యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. పుట్టించిన వానిని ప్రేమించేవాడు అనగా మన సృష్టికర్తను ఎవరైతే ప్రేమిస్తారో, మరి ఆయన ద్వారా ఇంకెవరైతే ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నారో, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరెవరైతే అంగీకరించి ఉన్నారో వారిని కూడా ప్రేమిస్తారు అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. చర్చ్ అనగా విశ్వాసుల యొక్క గ్రూప్, విశ్వాసుల యొక్క సమూహము. అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. మరి దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణము, ప్రధానమైన లక్షణము, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండటము. యోహాను గారు రాసిన 5:2 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఈ వాక్యంలో యోహాను గారు మరి యొక్క విషయమును తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతమా, ఆయన ఆజ్ఞలను నెరవేర్చటము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తామో దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనము నెరవేరుస్తామో మనము ప్రేమ కలిగి ఉంటామని వాక్యం తెలియపరుస్తున్నది. మొదటిది, మనము సృష్టికర్తను ప్రేమించి ఉన్నప్పుడు అందరినీ ప్రేమిస్తామని వాక్యం తెలియపరుస్తున్నది. అలాగే ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలు గైకొని ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని అందరినీ ప్రేమిస్తాము అని వాక్యము తెలియపరుస్తున్నది. మత్తయి సువార్త 22:37-39 అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెను అనునది. ఇది ముఖ్యమైనదియు మొదటిది యునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. దేవుని ఆజ్ఞలో గైకొనటము అని మనం వాక్యంలో చూసి ఉన్నాం కదా. మరి దేవుని ఆజ్ఞలు ఏవి? ఇక్కడ రెండు ఆజ్ఞలను గురించి మనకి వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. దేవుని ప్రేమించటము ఎలాగా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. అనగా మనము దేవుని ప్రేమించటం అంటే ఏదో అదొక నార్మల్ రొటీన్లా కాకుండా మనము పూర్ణ దృష్టిని కేంద్రీకరించి ఆయన్ని ప్రేమించాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో అందరినీ కూడా మనము ప్రేమించగలము. రెండవ ఆజ్ఞ ఏమని తెలియపరుస్తున్నదంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. అంటే మన చుట్టూ ఉన్న వారిని కూడా మనము ప్రేమించాలని వాక్యము తెలియపరుస్తున్నది. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. ఇక్కడ రెండు విధములుగాను ఉంటాయి. మొదటిది ఆయన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు అవుతాము. అలాగే ఆయన ప్రేమించి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను కూడా గైకొంటామని తెలియపరుస్తూ ఉన్నది. అదే రీతిగా యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3:23 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకుంటామో మనము ఆయన యందు నిలిచి ఉన్న వారిగా ఉంటాము. అలాగే దేవుడు కూడా మనలో ఉంటారు, మనలో నిలిచి ఉంటారని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకన్నానంటే ఆయన మనలో ఉన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనము తెలుసుకుంటాము ఆయనలో, ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారని. యోహాను సువార్త 13:34-35 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మనము చదివి ఉన్నాం కదా, దేవుని ఆజ్ఞలు ప్రేమించాలి అని, దేవుని ఆజ్ఞలు గైకొనాలి అని. రెండు ఆజ్ఞలను మనం చూసి ఉన్నాము. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి అని, అలాగే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అని. ఆయన మరి ఒక మాట ఇక్కడ తెలియపరుస్తున్నారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని. కావున ఆయన ప్రేమించటం అనంటే ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని పాటించటము. దేవుని ఆజ్ఞలను గైకొని మనము ముందు కొనసాగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది, మనము ఇతరులను, పొరుగువారిని కూడా ప్రేమిస్తాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దేవుని యందు అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను మనము స్వీకరించి ఉన్నప్పుడు, పాప జీవితం నుంచి మనము విమోచింపబడి ఉన్నప్పుడు, మనలో కలిగేటువంటి ఒక మంచి గుణము, ప్రధానమైనటువంటి గుణము, ప్రధానమైనటువంటి లక్షణము అందరి పట్ల ప్రేమ కలిగి ఉండటము. కార్యక్రమము వింటూ ఉన్నటువంటి మనము మన జీవితములను గురించి ఆలోచన చేసుకుందాం. మన జీవితము ఏ రీతిగా ఉన్నది? లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ మార్గము తెలుసుకుని కూడా ఆ రక్షణ మార్గము తెలుసుకోనలేనటువంటి స్థితిలో ఉన్నామా? దయచేసి ఆలోచన చేయాలని మీతో మనవి చేసుకుంటూ ఉన్నాం. ఎందుకన్నానంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ మనము స్వీకరించి ఉన్నప్పుడు మనము నూతన జన్మ ఎత్తిన వారిగా ఉంటాము. నూతన జన్మ ఎత్తి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి మనము దేవుని రాజ్యంలో చేరటానికి మనము మిగతా జీవితమంతా కూడా ఏ రీతిగా జీవించాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనకి తెలియపరుస్తూ నడిపిస్తారు. ఈ యొక్క గ్రోత్, ఈ యొక్క ఎదుగుదలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని దేవుని రాజ్యంలో చేరే వరకు కూడా మనల్ని నడిపిస్తారు. మనము మన జీవితంలో గురించి ఆలోచన చేసుకుని ఉన్నప్పుడు లోకం వైపే చూస్తూ మనం నడుస్తూ ఉన్నామా? ఈ లోకంలో మనం జీవించేటువంటి సంవత్సరములు అంతకంతకు పూర్తయి ఒకనొక దినమున ఈ లోకము విడవలసిన పరిస్థితులు వస్తాయి. మనము ఈ లోకంలో నుంచే విడవక ముందే దేవుని రాకడ సంభవించి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చి ఉన్నప్పుడు మనము ఆయన ఎదుట కాన్ఫిడెంట్గా నిలబడగలమా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనలో పాప జీవితము ఉన్నట్టయితే దేవుని ఎదుట మనము నిలబడలేము. మనము చిరకాల శిక్షను కొని తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి రక్షణ మార్గము ఏర్పరచబడి ఉన్నది. ఎప్పుడైతే ఆయన అంద విశ్వాసం ఉంచి మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలోకి వెళ్ళి, దేవా నేను పాపిని, నా యొక్క పాపములను క్షమించు, నేను తెలిసి తెలియక అనేక మార్లు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఉన్నాను, నా యొక్క పాపములు క్షమించేటువంటి అధికారం నీకే ఉన్నది, నా యొక్క పాపముల నుంచి క్షమించు, నేను యేసుక్రీస్తు ప్రభువారిని రక్షణకర్తగా అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తూ ఉన్నానని ప్రార్థించి ఉన్నప్పుడు మన పాపములన్నిటి నుంచి ఆయన మనల్ని విమోచించి మనము దేవుని బిడ్డలుగా అవటానికి అధికారము కల్పిస్తారు. ఈ విషయమై మీరు ఆలోచన చేసుకుని రక్షణ మార్గము స్వీకరించాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వాక్యములను ఇంకనూ ధ్యానించుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వెరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయో మాకు తెలియపరచండి. మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandeesam@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తోతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-8 వచనములు. బ్రేకుకు మునుపు 2 వచనములు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందలి విశ్వాసం ఉంచుతామో, ఆయన తెచ్చినటువంటి రక్షణ మార్గమును స్వీకరిస్తామో, మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాము. మనము దేవుని బిడ్డలముగా

ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తామో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో, మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటాము. ఆయన ఆజ్ఞలు ఏవి అనగా మనము చూసి ఉన్నాం కదా, బ్రేక్ మునుపు మత్తయి సువార్త 22:37-39 నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించమని వాక్యం తెలియపరుస్తున్నది. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని తెలియపరుస్తూ ఉన్నది. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని వాక్యములో ఉన్నది. ఇక్కడ వైస్ వర్స అని అంటూ ఉంటాం కదా, దేవుణ్ణి ప్రేమించటము ఆయన ఆజ్ఞలను నెరవేర్చటమే. అలాగే ఆయన ఆజ్ఞలను నెరవేర్చి ఉన్నట్టయితే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటాం. మరియు మరి ఒక ముఖ్య విషయము ఇక్కడ వాక్యము ఏం తెలియపరుస్తున్నదంటే, కీర్తనల గ్రంథము 119:47-48 కీర్తనల గ్రంథము 119:47-48 నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములు. నాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తదను, నీ కట్టడలను నేను ధ్యానించదును. కీర్తనకారుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలకు ఆయన ఎంతో ఇంపార్టెన్స్, ఎంతో మరి ముఖ్యమైన ప్రయారిటీని ఆయన అసైన్ చేస్తూ ఉన్నారు. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములు. నాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తదును, నీ కట్టడలను నేను ధ్యానించదును. మరి ఆయన కట్టడలను నెరవేర్చడం విషయంలో ఎప్పుడు కూడా మనము వెనక ఉండకుండా ఎప్పుడు వాటిని నెరవేర్చడానికి మనము సిద్ధపడి ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ కలిగి ఉన్న వారిగా ఉంటాము. అలాగే 3వ వచనంలో మనము ఇంకొక విషయం చూసి ఉన్నాం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. సాధారణంగా దేవుని ఆజ్ఞలను గైకొనటం అంటే లోకమును విసర్జించటము, అంటే లోకానుసారంగా జీవించకుండా ఉండటం చాలాసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడంటే నూతనంగా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిలోకి వస్తామో, చాలాసార్లు మనము చాలా విడిచిపెట్టవలసి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకి చాలా అనీజినెస్ ఉంటూ ఉండవచ్చు. ఎందుకనంటే మరి దేవునికి ఇష్టంగా, దేవునికి అంగీకారంగా జీవించాలనుకుని ఉన్నప్పుడు లోకపరంగా ఉన్నటువంటివి అడ్డు వస్తూ ఉంటాయి. మరి వాటిని అనుసరించి మనము జీవిస్తూ ఉన్నట్టయితే ఇంకా క్రీస్తులోకి వచ్చినా కూడా అప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొనటం భారంగా ఉంటాయి. కానీ మనకి వాక్యము ఏమని తెలియపరుస్తుందో ఒకసారి చూసినట్టయితే మత్తయి సువార్త 11:30 ఏలయనగా నా కాడి సులువుగాను నా బాలం భారము తేలికగాను ఉన్నవి అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఆయన ఆజ్ఞలను మనం ఇష్టపూర్వకంగా ఆయన మీదే ఆధారపడి నెరవేర్చి ఉన్నప్పుడు అన్నీ కూడా చాలా తేలికగానే ఉంటాయి. క్రీస్తులోకి రాకమునుపు మనకి ఇబ్బందులు కష్టములు వచ్చినప్పుడు మనము ఎంతో అలజడికి గురవుతూ ఉంటాం, చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాం, మనసులో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వీటి నుంచి ఎలాగ బయటపడాలని మనం మానవత దృక్పథంతోనే, మానవ శక్తితోనే మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ మన సృష్టికర్త అయిన దేవుడు మన పక్షము నుండి మనల్ని నడిపిస్తారు అన్న ఆలోచన మనకి రాదు. కానీ ఎప్పుడైతే దేవునిలోకి వస్తామో, యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, మనకి ఏ అవసరత ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ కష్టకరమైన పరిస్థితి ఉన్నా సరే, ఎటువంటిదైనా మనకు శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఆ యొక్క పరిస్థితుల్లో మనము దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి ఉన్నప్పుడు ఆయన మనకి శాంతి సమాధానములు అనుగ్రహిస్తారు. పరిస్థితులు ఏవి కూడా మనకి భారంగా ఉండవు అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ ఖండము 30:11-14 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమంది ఉండినది కాదు. మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవనుకున్న నేల అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. ఎప్పుడైతే మనం

యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తామో దేవుని మాటలు మనకి బహు సమీపంగా ఉంటాయి. నీ హృదయంలోను నీ నోట్లోనూ ఉంటాయని కూడా వాక్యం తెలియపరుస్తున్నది. మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నిరంతరము కూడా మనతో మెల్లనైన స్వరంతో మాట్లాడుతూ ఉంటారు. మంచిని చెడును గ్రహించుట నేర్పిస్తారు. మంచి వాటివైపే మన దృష్టి ఎట్టి రీతిలో పెట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపిస్తారు. కావున దేవునిలోకి వచ్చిన తర్వాత లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుందేమో, అది చాలా కష్టకరమైన పని అని ఆలోచనలో ఉంటే మనతో వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఎప్పుడైతే మనం దేవునిలోకి వస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి ఈ లోకంలో ఉన్నవేవి కూడా మనతో ఇంటర్ఫియర్ కాకుండా మనల్ని నడిపిస్తారు. మరి దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని ఆయన మీదే ఆధారపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి తీర్మానం చేసుకుందామా? అప్పుడు మన జీవితము ఎంతో ధన్యతతో కూడిన జీవితముగా ఉంటుంది. మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు మనం పొందుతాము, మన వలన కూడా ఇతరులు ఆశీర్వదింపబడతారు. అటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారంగా మనము నడుచుకుంటాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురని. లోకములో ఉన్నవేవి కూడా మనపై పై చేయి తీసుకొని లేవు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. క్రీస్తు యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు మరి మనందరి నిమిత్తమై ఆయన ఎన్నో శ్రమలు వేదనలు నిందలు పొంది ఉన్నారు. చివరికి సిలువరానిపై ఆయన ప్రాణం కూడా అర్పించి ఉన్నారు. ఆయన మరణం పొంది ఉన్న తర్వాత తిరిగి మరి సజీవుడిగా తిరిగి లేచి ఉన్నారు. 3వ దినమున మరణమును జయించి ఉన్నారు. మనకి గొప్ప విజయమును తెచ్చి ఉన్నారు. ఆయన మనకి ఒక ఎగ్జాంపుల్గా ఒక మాదిరిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన లోకంపై విజయం పొంది ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం కూడా విజయం పొందగలమని వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. రోమీల గ్రంథము 8వ అధ్యాయము 37వ వచనము, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన్ను మనం ప్రేమించి ఉన్నప్పుడు అత్యధిక విజయము పొందేవారిగా ఉంటాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగా కాని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ప్రతి ఒక్క విషయంలోనూ విజయము కలుగుతూ ఉంటుంది. ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ప్రేమ పొంది మనం కూడా అదే ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు నందు మనందరికీ కూడా అన్ని విషయంలోనూ విజయం కలుగుతున్నదని వాక్యము తెలియపరుస్తున్నది. అటువంటి జయముతో కూడినటువంటి జీవితము మనకి అందరికీ కలిగి ఉండాలని మనము ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తు ప్రభువారి అందల విశ్వాసం ఉంచినటువంటి మనము ఎప్పుడు విజయం పొందే వారిగా ఉంటాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనము, తన్ను ఎందరూ అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం చూసి ఉన్నాం కదా, యేసు దేవుని కుమారుడను నమ్మువాడు అని వాక్యంలో ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ఉంచి ఆయన్ని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, మనము దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అదే రీతిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఆయన యందు విశ్వాసముంచి వారికి, ఆయన అంగీకరించిన వారికి నిత్య జీవం
కలుగుతూ ఉంటుందని వాక్యం తెలియపరుస్తున్నది. ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మనము దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలమా, లేకపోతే పాప జీవితంలో ఉండిపోయి చిరకాల శిక్షను కొని తెచ్చుకునే వారిగా ఉంటామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు దేవుడు రక్షణ మార్గము అనుగ్రహించి ఉన్నారు. ఎప్పుడైతే రక్షణ మార్గమును మనం స్వీకరిస్తామో దేవుని రాజ్యంలోనికి దేవుని బిడ్డల వలె చేరగలము. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రోమీలకు గ్రంథము 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎప్పుడైతే మనము ఆయన్ని అంగీకరించి మనము ఆయన్ని దేవుడని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను సజీవుడిగా లేపి ఉన్నారని హృదయమందు విశ్వసిస్తాము, రక్షింపబడతామని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. వింట ఉన్నటువంటి మనము ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారైతే మనందరి నిమిత్తమై గొప్ప త్యాగం చేసి ఉన్నారు, గొప్ప సాక్రిఫైస్ చేసి ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి ఆయన రక్షణ మార్గము మనం స్వీకరించి ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడతాము, ఈ లోకమును జయించేవారిగా ఉంటాము. అటువంటి జయ జీవితం మనందరికీ కలిగి ఉండాలని, దేవుని కృప మనతో ఉండాలని దినదినము ప్రార్థిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ముందుకు కొనసాగుదాం మన జీవితములలో. తరువాయి వాక్యములను ధ్యానించుకుని కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాయి వాక్యములను ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. బ్రేకుకు మునుపు మొదటి 5 వచనములు కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. దేవుని ప్రేమ పొంది అనేటువంటి మనము, క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచినటువంటి మనము, దేవుని ప్రేమను ఇతరుల పట్ల కూడా చూపించాలి అని వాక్యం తెలియపరుస్తున్నది. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటాము. అలాగే ఈ లోకములో మనము జయించే వారిగా ఉంటాము. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే అటువంటి పరిస్థితులను మనము జయించగలమని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనములు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాం కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. ఇక్కడ యోహాను గారు మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన గురించి సాక్ష్యము ఇస్తూ ఉన్నారు. ఆయన దైవత్వమును విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. మనందరి వలె నరావతారము ఎత్తి ఉన్నారు, నర్ముగానే జీవించి ఉన్నారు. కానీ ఆయన మనందరి నిమిత్తమే తన విలువైన రక్తమును చిందించి మన పాపముల నిమిత్తమే ఆయన శిలువపై చనిపోయి తిరిగి 3వ దినమున తిరిగి సజీవుడిగా లేపబడి ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనములు. ఆ సమయమున యెరూషలేం వారును, యూదా వారందరును, యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిస్మము పొంది ఉన్నారు. ఆయన నర్మగా వచ్చి ఉన్నారు కనుక ఆయన బాప్తిస్మము పొంది ఉన్నారు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 30:36-25 చూసినట్టయితే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అలాగే యెషయా గ్రంథము 44:3, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునని వాక్యము తెలియపరుస్తున్నది. హెబ్రీయులకు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనము, మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని వాక్యములో ఉన్నది. మరి మనందరి నిమిత్తమై క్రీస్తు యేసు ప్రభువారు తన పవిత్రమైన రక్తమును చిందించి మన పాపముల నుంచి మనకు విమోచన కలగటానికి ఆయన ప్రాణం కూడా అర్పించి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రభువే ఆత్మ అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు దైవత్వము కలిగినటువంటి వారు, ట్రినిటీ, త్రిత్వము అని తెలుగులో అంటూ ఉంటాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సాక్ష్యమును దైవత్వము ప్రకారముగాను, అలాగే ఈ లోకములో ఏ రీతిగా ప్రత్యక్షంగా యోహాను గారు చూసి ఉన్నారో ఆ యొక్క విషయములను కూడా ఆయన తెలియపరుస్తూ సాక్ష్యమిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడతాము. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి ఎప్పుడు సిద్ధపడి ఉంటాం. లోకమును జయించి నిత్య జీవము దేవుని రాజ్యంలో గడిపేటువంటి గొప్ప అర్హత పొందేవారిగా ఉంటాము. ఆ రక్షణ మార్గం కోసం ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించుకున్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటున్నాం. మా యొక్క పాపములనితమే పశ్చాత్తాపడుతున్నాం ప్రభువా. మా యొక్క పాపములను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క అత్యున్నతమైన కృపను మా అందరిపై ఉంచి మాకు మీ యొక్క విలువైన రక్షణ మార్గమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. లిజనర్స్కు ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటున్నాం. రానైన కాలంలో మీ కాపుదల మీకు భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్న ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థనా అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్న ఎడల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా. మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers and thunderstorms. Again, we're looking today at Trump. Good morning. Good morning. Good morning.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates. Conditions apply.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
1: Bay Area. Get ready for the great Indian food and shopping festival along with the biggest mango festival, May 9th at the Bishop Ranch City Center in San Ramon. Brought to you by Association of Indo-Americans and Bali 92.3 FM. Free entry and free parking. Enjoy delicious Indian food, 100 plus vendor booths for shopping, carnival rides and games, non-stop cultural programs and many more. Register for your free tickets at AIAEvents.org, that is AIAEvent.org.
2: Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Dovi. Travel partner Travelopod, powered by Realtor Nagaraja Annaya. Silver sponsors Kavya Foods, Apex Consulting Services, My Pursuit, Realtor Shikha Kapoor and Bhanu Mangoes. For free tickets and details, go to AIAEvents.org, that is AIAEvents.org.
3: Are you on an H-1B visa and tired of losing your dream home to cash offers? I've got you. I'm Nagaraj Annaya, your local realtor, mortgage expert and a power maker. I turn everyday buyers into power buyers, structuring your loan so you can close in just 14 days. Your offer looks as strong as cash and you win the deal even in today's market. Call 408-805-4653. That's 408-805-4653. Get your free real estate guide at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Annaya, your dream realtor. Make your move today. NMLS 1938293.
4: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Pursu. It's one simple app that connects me to everything I need in India. With My Pursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Pursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
5: My Pursu, one app, all services. Zero stress for NRIs. Download the My Pursu app today from the Play Store or App Store.
6: Hi, this is Sudhir Babu. Sudhir Babu.
7: Hello, Rege Galanta. Idi Taralo Dige Vache Velanta.
6: Meer Vintunaru, Dirijallu, the first 24/7 Telugu FM channel outside India. Have super fun listening to it.
8: Dirijallu Radio. Ooh la la, maza cheyala.

టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
4: రామ్ మిర్యాలా కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా?
5: సెన్సేషనల్
4: సింగర్ రామ్ మిర్యాల

0: మిరిజల్లు రేడియో వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు.
1: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ మిరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.

తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు, విరిజలు కార్యక్రమానికి, సండే స్పెషల్ కి, మదర్స్ డే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారుకి వెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు వాజ్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే కార్స్ లో మా షో వినాలనుకుంటే ఆన్ ఆర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ మా స్టూడియో నెంబర్ 5105732562. అగైన్ ఫర్ ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలీ 92.3 FM, యూ కెన్ లిసన్ టు వాజ్ in the cars on Bali 92.3 FM. on our website virijallu.com, click the listen live button via our free downloadable app virijallu, spelled VIRIJALLU. and our studio number 5105732562. and if you haven't joined our WhatsApp group, join our exclusive virijallu WhatsApp group where we give lots of gifts and prizes to all our listeners. And today we'll have few lucky mothers will be winning some special gifts from all of us. So once again, join our WhatsApp group. Two easy ways to do it. We can go to our Facebook page, facebook.com/virijallu, VIRIJALLU. There's a post that has been pinned. Just scan the QR code in that post and you can join our group, or just drop an email to us with your phone number and name, virijallu@gmail.com, and we can add you to our WhatsApp group. Before we start today's show and before we recap yesterday's amazing Great Indian Food Shopping and Mango Festival, wishing all the listeners of Virijallu a very happy Mother's Day. Virijallu Srotulandariki kuda mandari tarpuna Matru Dinotsava Subhakankshalu.

0: అంతే సార్, మేము ఇదే నేను ఏమంటావు కానీ నెక్స్ట్ ఏంటి అంతే అది చెప్పండి సార్. ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ యు, గో అహెడ్.
1: యా, బట్ ప్లీజ్ మీరు మీ గొంతు కేర్ తీసుకుంటారు మీ మీ టీమ్ అందరూ.
0: థ్యాంక్ యూ.
1: స్పెసిఫిక్ గా మీరిద్దరు నిన్న చాలా ఎక్కువ సేపు మా గట్టిగా మాట్లాడారు యాక్చువల్లీ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
0: థ్యాంక్ యూ సార్. నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ దీస్ వర్డ్స్ మీన్ అ లాట్ అండి. అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆల్ స్పెండ్ టైమ్ లిసనింగ్ టు అస్, కాలింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్, దట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ డీల్. బట్ మా మీద నమ్మకంతో యూ ట్రస్ట్ అస్ అండ్ ఆర్ ద ఈవెంట్స్ దట్ వీ డూ, అండ్ you all live in different parts of the Bay Area, but you still drive because of what we say we will present, and you come enjoy and again call us back. That is the kind of motivation that we need and support that we need. So thank you, Naveen Garu, that means a lot.
1: Sure sir. Yeah,
0: thanks. Thank you. Okay, and Vijay Garu, like we said, let's we will move on to today's topic, but from AIA perspective, the Great Indian Food and Shopping and Mango Festival is already in the rear view. And we are looking forward, and that song is called Next Enti in Telugu. That means in translation, it is What's Next. What's Next is the biggest Indian Independence Day celebrations in the Bay Area from Team AIA, and that will be exactly on August 15th for a change. You know, sometimes the weekends align. Saturday, August 15th, Swadesh. Remember the word Swadesh. Indian Independence Day celebrations under the stars. It's because it's a day-night event. And it is exactly the same location as Christmas in the Park in downtown San Jose. It's going to be an amazing Indian Independence Day celebrations on August 15th, Saturday. And there'll be parade right

0: gmail.com. For now, block the date, lock the date, August 15th, Saturday, Swadesh, the biggest Indian Independence Day celebrations in the Bay Area by Team AIA and Bali 92.3 FM. Easy thing is, follow us on our Insta, AIA.events, or our website. That is the best place to go, AIAevents.org. Are we taking this call, Vijay ji? Okay. Hi, hello, namaste, who's this?
1: ప్రతీష మాట్లాడుతున్నానండి.
0: ప్రతీష గారు నమస్తే, ఎలా ఉన్నారు? వచ్చారా నిన్న?
1: వచ్చాను, నేను మా హస్బెండ్ ఇద్దరు మీతో
0: మాట్లాడాం.
2: హ్యాపీ మదర్స్ డే అండి.
1: థ్యాంక్ యూ, విష్ యు ద సేమ్.
2: థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
1: మిమ్మల్ని కలవడానికి కుదరలేదు, బట్ సీరియస్లీ యు బోత్ డిడ్ అన్ ఆసమ్ జాబ్.
2: అయ్యో, ద టీమ్, ది బిగ్గెస్ట్ టీమ్. యా,
1: మీ ఇద్దరు మీ థ్రోట్ కి మీ వాయిస్ కి ఇన్సూరెన్స్ చేయించుకోండి. యూ బోత్ ఆర్ ద పవర్ దేర్.
2: అయ్యో, అక్కడ
1: కరెంట్ లేకపోయినా మీ వాయిస్ వినిపిస్తుంది అందరికి.
2: అది అంటారు ఏదో భాషలో, అది టోన్ కాదురా, స్టోన్ అని అంతే అంటారా?
1: లేదు లేదు, ఇట్ వాస్ రియలీ యూ బోత్ ఫర్ ది అట్రాక్షన్. నన్ను అడిగితే మాత్రం
2: మీ ప్రేమ, మీ ప్రేమ అంతే అండి. అక్కడ మీరు మిగిలిన వాళ్ళకి అనిపించటం లేదు. తల్లి ప్రేమ అంటారు చూసారా, అట్లాగా పిల్లలు తప్ప ఎవరు కనిపించారు వాళ్ళకి అట్లాగా.
1: లేదు, ఇట్ లైక్ ఎక్కడున్నా గానీ మీ ఇద్దరి వాయిస్ అలా అట్రాక్ట్ అవుతుంది అనమాట.
0: మనసు నిండిందా లేదా?
3: ఎన్ని మ్యాంగోలు కొనుక్కుని అడగండి. అది
0: చెప్పండి సార్, చెప్పండి చెప్పండి చెప్పండి.
3: రెండు డబ్బాలు మూడు డబ్బాలు కొన్నారండి.
1: రెండు డబ్బాలు బంగన్పల్లి,
3: ఇక్కడ మాకే
1: రసాలు
3: మాకే కాదు, మళ్ళీ ఇక్కడ నుండి తమ్ముడు వాళ్ళకి వర్జీనియా కోసం అని అక్కడికి ట్రాన్స్పోర్టింగ్ దానికోసం ఎక్స్ట్రా.
1: రసాలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ మేము ఒక ఫోటో,
1: వెరీ గుడ్ టైం షాపింగ్.
2: ఆసమ్, థ్యాంక్ యూ. అంటే బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ద వెండర్స్ హావ్ టు బి హ్యాపీ, యు నో, దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అన్డూయింగ్ డూయింగ్.
3: వెండర్స్ దే హావ్ లైక్ అరౌండ్ 6-7 o'clock, వి హావ్ సీన్ లైక్ హార్డ్లీ 4 to 5 hours, దే ఆర్ టోటలీ డన్.
2: I know
3: that that's they are really good actually.
0: And by the way, we put a bunch of photo op petta mango mania. Did you take any pictures with that by any chance?
1: Mango daggar iskoledu gaani, but we took near the AIA banner.
0: Okay, okay. Awesome. But Pratish garu, thank you so much andi. Sir, mee peru marchipoyanu nenu.
2: Satish garu,
0: thank you so much andi vachinanduku and enjoy chesinanduku and for calling us and letting us know. ఇవన్నీ కూడా మా టీమ్ కి ఫైనల్ చేస్తాం.
2: హూ మేనేజెస్ ద హోమ్ క్యాలెండర్ అండి?
1: బోత్ ఆఫ్ us,
2: బోత్ ఆఫ్ యు పుట్ ద డేట్స్ రైట్ అవే. మే 22nd రామ్ మిర్యాలా, జూన్ 26th దేవిశ్రీ ప్రసాద్, అండ్ ఆగస్ట్ 15th ఇస్ స్వదేశ్ ఇండిపెండెన్స్ డే. And
1: maybe we will miss Ram Miriala. Devishree Prasad and
3: I'm there on
0: Ram Miriala. You there on Rami? Change there, hi ga. Madam gar levadu, manam party chestunnam, randi meer randi.
2: Rat Kalyan evundi ante peggesi chindesi inka ekku fun an antunnadu Kalyan adi.
1: Yes, yes. So other events we are there.
0: Thank you both. Thank you.
3: Good thing that every event is on a weekend, so absolutely no issues in coming. The thing is, for Ram Miriala, she will not be available.
2: మీరు వచ్చేయండి.
3: యా, తప్పకుండా.
0: దట్స్ డెఫినెట్లీ సార్. అండ్ విజయ్ గారు చెప్పినట్టు ఐ వాంట్ టు ఎకో దట్ బికాజ్ సీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్రోఫోన్స్ ఇట్స్ ఆల్వేస్ మీ అండ్ విజయ్ జీ, దట్స్ వాట్ యూ హియర్. బట్ లైక్ విజయ్ జీ మెన్షన్డ్, వి హావ్ 58 ప్లస్ ఆర్గనైజేషన్స్ దట్ కమ్ టుగెదర్ అండ్ వన్ అంబ్రెల్లా, ఇట్స్ అన్ ఆర్మీ, అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ ఈవెంట్స్ హ్యాపెన్. సో అగైన్ బిగ్ షౌట్ అవుట్ టు ఆల్ ద ఆర్గనైజేషన్స్
3: హూ ఆర్ బిహైండ్. యా, ఇట్స్ అ బిగ్ షౌట్ అవుట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ of Virjallu, Bollywood, AIA, and else.
0: Thank you, sir.
1: And thanks to all the sponsors for this event.
0: I know, and correct. Thank you. Vajay Permir. వాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే మేము చేయలేము ఇవన్నీ కూడా, బట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: వి హావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో.
0: లేదండి, ఈవెంట్ మేము ఫ్రీ ఈవెంట్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళు వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అలా చేయగలుగుతున్నాం.
3: ఆబ్వియస్లీ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ పార్కింగ్ ఇస్ నాట్ సో ఈజీ టు మేనేజ్ అన్నమాట.
0: కరెక్ట్.

0: Thank you, sir.
1: But even the security were very supportive.
0: Yeah.
1: Thanks to them also.
2: Yeah. Awesome. Thank you. See, Kalyan, you never thank the security people. Now it reminds you. Okay.
0: But Satish Garu, Pratish Garu, once again, thank you so much, Andy, for coming and for sharing all your experiences. Really appreciate it.
1: Thank you so much, Andy. Looking forward for more
0: Of course.
2: Thank you.
0: Thank you. That's a promise. That's a promise we give you, all of you. We don't take anything for granted. Okay, event by Ipendra. Once an event is done, the first question we say is, how can we make this not monotonous? What can we do more for the next series? Exactly how we think. All we ask is, please trust us. Come join. Come to the events. If you have any constructive feedback, we're more than happy to take it and make amends. But at the end of the day, we want you to build memories and walk away happy. Okay, that was 43 minutes, Vijayji. I need a break.
2: Okay.
0: I need a break. So we'll go to a small commercial break. We will be right back. And I think we're going to do a Mother's Day special today. So please stay tuned. We'll do a Mother's Day special today. And we're also going to give some gifts away as well. A small commercial break and we will be right back.
3: Celebrating 16 years on US Airways, Villajello Radio.
4: Andarki namaskaram andi. నేను ఎంఎం కీరవాణి.
5: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డిఎస్పి మీ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతున్నానండి.
6: హాయ్, దిస్ అను ప్రవీణ్.
7: హే, దిస్ ఇస్ యోన్ శంకర్ రాజా.
8: హాయ్, ఐఎమ్ గోపి సుందర్ హియర్.
5: మీరు వింటున్నది విరిజల్లు రేడియో.
7: యూఆర్ లిస్నింగ్ టు విరిజల్లు.
4: విరిజల్లు రేడియో నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
5: ఈ విరిజల్లు ఎన్ ఎవర్ గ్రీన్ రేడియో. అందరి మనసులో ఎప్పుడు నిలిచిపోవాలని అండ్ ది బెస్ట్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ రాకింగ్ విరిజల్లు. థ్యాంక్ యూ.
3: Celebrating 16 years on US Airwaves, Virijallu Radio. Ooh la la, mazza chayala.
9: Is there ever a right time to invest in real estate? Yes, opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
10: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
11: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
12: TNC apply.
13: On your mark, get set, transfer.
14: Transfer?
13: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
15: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
16: We beat Google rates. Check for latest.
17: రామ్ మిరియాల కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్ ఆన్ మే 22nd అట్ ICC మిల్పీటర్స్. ఫ్రీ టికెట్ గెలుచుకునే అవకాశం ఫ్రమ్ మై పర్స్యూ ఇన్ జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. 1. డౌన్లోడ్ మై పర్స్యూ యాప్. 2. సైన్ అప్ అండ్ కంప్లీట్ KYC. 3. అంతే సింపుల్, టైప్ రామ్ మిరియాల ఇన్ ద చాట్ మెసేజ్ అండ్ యూ విల్ గెట్ 1 ఫ్రీ టికెట్. మరి ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ ద మై పర్స్యూ యాప్ టుడే అండ్ గెట్ యువర్ ఫ్రీ టికెట్. మై పర్స్యూ, దట్ ఈస్ MYPURSU. పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. గోల్డ్ స్పాన్సర్ మై పర్స్యూ. సిల్వర్ స్పాన్సర్స్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ కావ్య ఫుడ్స్. Please support Sankara Eye Foundation's March to a Million, performing 1 million free eye surgeries every year, starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
18: Are you ready to sell your home for top dollar?
6: Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
8: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
6: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 193-8293.
12: Celebrating 16 years on US Airwaves, Village Lu Radio.
14: America lo unna pravasa bharatiyulandariki, mukhyanga mana telugu varandariki, naa namaskaram. Nenu mee chiranjeevini.
18: Hi, this is Venkatesh here.
14: Andariki namaskaram. నేను మీ నాగార్జున.
19: విరిజల్లు శ్రోతలకి నా నమస్కారం. మీ కమల్
20: హాసన్.
21: హాయ్
22: దిస్ ఇస్ జగపతి బాబు.
23: హాయ్ దిస్ ఇస్ విజయ దేవరకొండ.
24: హాయ్ దిస్ ఇస్ నాని.
25: హలో ఆల్, నేను మీ సూర్య.
26: హాయ్ దిస్ ఇస్ నవీ పాలిషెట్టి.
27: హాయ్, నేను యాక్టర్ తేజ సజ్జాని.
28: హాయ్ గైస్, నేను మీ అడ్ విశేష్.
29: హాయ్, నేను మీ వరుణ్ తేజ్.
30: హాయ్, దిస్ ఇస్ శర్వానంద్.
31: హలో అండి, దిస్ ఇస్ సుధీర్ బాబు.
32: హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ.
33: హాయ్ ఎవ్రీవన్, నేను మీ రోషన్.
34: హాయ్, దిస్ ఇస్ కిరణ్ బోరా.
35: హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్.
36: హలో గైస్, నేను నితిన్.
37: హాయ్, నేను మీ శ్రీ విష్ణు.
38: హాయ్, నేను మీ గోపిషన్.
39: హాయ్, నేను మీ సంతోష్ శోభన్.
40: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
41: హాయ్, నేను తిరువీర్.
42: హాయ్, దిస్ ఇస్ సిద్ధార్థ్.
43: హాయ్, నేను మీ సందీప్ కిషన్.
44: నార్త్ అమెరికా లోని ఫ్రెండ్స్ అందరికి నమస్తే, దిస్ ఇస్ నబ్బి.
45: హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య.
46: యూఆర్ లిస్నింగ్ టు విరిజల్లు.
47: యూఆర్ లిస్నింగ్ టు విరిజల్లు రేడియో.
48: మీరు వింటుంది మీ తెలుగు షో విరిజల్లు.
49: మీరు వింటున్నారు విరిజల్లు.
50: ఐ విష్ విరిజల్లు continuous success in the coming years. God bless.
51: తెలుగు సినిమాలని, తెలుగు పాటల్ని, తెలుగు మాటల్ని మనం మరచిపోతున్న ఎంతో మంది అద్భుతమైన కళాకారుల్ని, మహనీయుల్ని, గొప్పవాళ్ళని పరిచయం చేస్తూ ఇలా ఇన్నేళ్లు కొనసాగించి సక్సెస్ఫుల్ గా షోస్ చేస్తున్నారంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. మరీ ముఖ్యంగా ఎందరిదో కష్టం ఉంది. దానికి గాను ఈ సందర్భంగా నేను విజయ ఆసూరి గారిని, అలాగే కళ్యాణ్ కట్టమూరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా విరిజల్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉండి ప్రపంచ తెలుగు వారిని దగ్గరకు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే వారి మనసుకు ఈ విరిజల్లు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
12: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్, విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.
0: And now we are getting to the show. It's a Mother's Day special on Virijallu. That's Vijay Asuri and I'm Kalyan Kattamuri. And okay, we have about 7 minutes in this hour. Here's the thing. We're going to keep these 7 minutes open. If you're listening to our show right now, if you want to just wish your mom happy Mother's Day or live on air, or if you want to play a song that your mom loves, whatever it is, give us a call right now and we'll do it for you. Language, no bar, we'll do whatever you want. వింటున్న విరిజల్ శ్రోతలందరికీ కూడా నెక్స్ట్ 7 మినిట్స్లో ఈ ఫస్ట్ అవర్లో ఎవరైనా ఫోన్ చేసి మీ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే విష్ చేయాలనుకున్నా, లేదా మీ అమ్మగారికి నచ్చిన మంచి పాట సాంగ్ లాంగ్వేజ్ నో బార్ మీరు ప్లే చేయాలనుకున్నా, అర్జెంట్గా మాకు ఫోన్ చేయండి. మా స్టూడియో నెంబర్ 510-573-2562. 510-573-2562. Once again, if you want to call us on air and wish your mom a happy Mother's Day, and if you want to play a song that's special to her, that's or some a song that she likes, then definitely give us a call. 510-573-2562. And let's take few phone calls. I think your call got disconnected. Please give us a call. 510-573-2562. 510-573-2562. And here's a beautiful song and we'll take your calls right after this. 510-573-2562 if you want to call us and wish your mom a happy Mother's Day or play a song of her choice. Mother's Day sandarbhanga mee mother ki emaina paata dedicate cheyalanukunna, on air wish cheyalanukunna, call us now. 510-573-2562.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: A very limited number of tickets available for this special event. For details on how to win a pair of premium orchestra tickets, visit volley923fm.com.
8: Broadcasting live with 32,000 watts of power from the epicenter of Silicon Valley
9: to the most intelligent listeners in the world,
8: you're listening to America's Bollywood station,
9: Bali 92.3 FM,
8: KSJO San Jose,
9: San Francisco,
8: and Oakland,
9: a Silicon Valley Asian Media Group owned station.
10: Celebrating 16 years on US Airwaves, Vilijellu Radio. Vilijellu Radio.
11: Andarki namaskaram. నేను మీనాగార్జున. ఐఎమ్ షూర్ యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
10: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్, విరిజల్లు రేడియో. ఊలాలా మజా చెయ్యాలా.
12: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
13: TNC apply.

0: really looking to come to California to call it as their home.
1: Yes. Well, that's the goal, is to get California back on track, back to being a place that is safe, clean, full of economic opportunity, with the best public schools, housing and energy bills people can afford. Those are my goals, and I will be relentless every day in fighting for policies of a common sense that move us toward those goals, because everyone deserves that opportunity to build a better life here.
0: Thank you so much, and that is our mayor of San Jose, Mr. Matt Mahan, and running for the prestigious state, California, and we have his website, and we'll give out those websites and information for you to help him elect as a governor. And good luck to you, Mr. Mahan.
1: Thank you so much, Vijay. I really appreciate it. Nice to speak with you, as always. Take care.
0: Thank you. And hope to get you back on air again.
1: That would be great. I'll see you soon. All the best.
0: Thank you.
1: Bye-bye.
2: Thank you once again. That was an exclusive interview with the mayor of San Jose and one of the candidates for California governor, Matt Mahan. He said, not Matt Mahan. We always say Matt Mahan, but Matt Mahan. And if you want to know more about what he's planning to do if elected as the governor of California, or more details about his campaign, etc., go to his website, mahanforcalifornia.com, mahanforcalifornia.com. Okay, we need to go to a small commercial break, and our Mother's Day special will continue. And small break, we'll be right back.
3: Celebrating 16 years on US Airwaves, Virijallu Radio.
4: Kona Venkat Garu andistunna subhakankshalu.
5: Virijallu, chaala mandi telugu vaalla illallo ee telugu FM vaalla jeevithallo ఒక భాగం అయిపోయింది. గత 16 సంవత్సరాలుగా ఈ సందర్భంగా గురిజల్లు టీమ్ అందరికి 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అమెరికాలో నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా 24/7 తెలుగు ఎఫ్ఎం ఏదైనా ఉందంటే అది గురిజల్లు. ఇప్పుడు వారి 16వ యానివర్సరీ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా గురిజల్లు టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. చాలా కాలంగా నేను నా గుర్తుండి నా సినిమా జర్నీలో రాసిన ఎన్నో సినిమాలు, దాదాపు ప్రతి సినిమాకి నేను గురిజల్లో వచ్చి నా ఇంటర్వ్యూలు, నా సినిమా ప్రమోషన్స్ ఎన్నో చేయడం జరిగింది. సో నా సినీ ప్రయాణంలో కూడా గురిజల్లు ఒక భాగం. వాడి ఆత్మీయత ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. అటువంటి ఎంతో ఎంతో అఫెక్షనేట్ టీమ్ మన కళ్యాణం, అలాగే విజయ గారు, ప్రతి ఒక్కరికి మీరు మరిన్ని ఇలాంటి వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోన వెంకట్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా మజా చెయ్యాలా.
6: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasari. Let me help you to build wealth for your loved ones, like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
7: Mantra India is now available for full service catering.
8: Full service catering.
7: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
9: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunnara?
10: Dillu anna DJ vente dilla dilla adala.
9: Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante, simple. Type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari, inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagarajannaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
11: This is Vijay Devarkonda.
12: Hi everyone, this is Rashmika Mandanna.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Ilane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela? Time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit